0: This is Radio Marches.
1: 您好
2: ，Assalamualaikum.
3: Kim to Mauritius.
4: Namaskar.
5: Shudrandiriki hrudaya purvaka namaskaram.
6: Ungal anaivarukkum vanakkam.
7: Radio Mauritius par dil se swagat hai aap sabhi ka.
8: सौंदर्य लहरी మా ప్రియమైన శ్రోతలందరికీ మా నమస్కారాలు. బాగున్నారా? మీరందరూ కుశలంగా ఉన్నారని కోరుకుంటూ ఈరోజు మీ సౌందర్య లహరి కార్యక్రమానికి మీ చెడి గిరిశాలిని మీ తోడుగా ఉంటుంది. ఈరోజు గురువారం నాడు అలవాటు అనుసారంగా శ్రీ సాయినాథుడి ఆశీసులతో అంతా శుభమే జరగాలని కోరుకుంటూ నేటి చిట్టి 30 నిమిషాల కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం.

ఈరోజు మనం ప్రకృతి విలువ గురించి చర్చిద్దాం. ప్రకృతి మనకు జీవం ఇచ్చే తల్లి లాంటిది. గాలి, నీరు, చెట్లు ఇవి లేకుండా మన జీవితం అసాధ్యం. కానీ మనం చాలాసార్లు ప్రకృతిని నిర్లక్ష్యం చేసుకుంటాం. ప్రకృతిని కాపాడటం మన బాధ్యత. చిన్న చిన్న మార్పులతో ప్లాస్టిక్ తగ్గించడం, చెట్లు నాటడం మనము పెద్ద మార్పులు తీసుకురాగలం.

నీరు అంటే జీవం, ప్రతి బొట్టు విలువైనది. నీటిని వృధా చేయకుండా ఉపయోగించడం చాలా ముఖ్యం. చిన్న అలవాట్లు, ట్యాప్ స్టాప్ చేయడం, వర్షపు నీటిని సేవ్ చేయడం, ఇవి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమైనది.

చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, నీడ ఇస్తాయి, జీవాన్ని కాపాడతాయి. ఒక చెట్టు అంటే ఒక జీవం. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటితే మన భూమి మరింత అందంగా మారుతుంది. ఇది మన భవిష్యత్తుకు గొప్ప బహుమతి.

వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఇవి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాలుష్యం తగ్గించడం మన చేతుల్లోనే ఉంది. వాహనాల వినియోగం తగ్గించడం, స్వచ్ఛమైన పరిసరాలు ఉంచడం ఇవి మన బాధ్యతలు.

జంతువుల సంరక్షణ. జంతువులు కూడా ఈ భూమిలో భాగమే, వాటిని ప్రేమగా చూసుకోవాలి కదా. పక్షులకు నీరు పెట్టడం, జంతువులకు హాని చేయకూడదు.

శ్రోతలు ఇక నేటి సౌందర్య లహరి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇంకో కార్యక్రమం దాకా మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.

0: जिंदगी के अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ।
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: నమస్కారం. కొన్ని పాటలు ఉంటాయి మెలడీ మంచిది అని కాదు, లైరిక్స్ మనకి డైరెక్ట్గా మాట్లాడతాయి అని. ఈరోజు మన ఫోకస్ మాట్లాడిన పాటలు, జీవించిన మాటలు.

అప్పట్లో లైరిక్స్ రైటర్స్ వర్డ్స్నే కాదు లైఫ్నే రాశారు. వేతూరి సుందర రామమూర్తి గారు సాధారణ పదాలను డీప్ మీనింగ్ని క్రియేట్ చేశారు. ఒక లైన్ వింటేనే మనకి ఇది నా స్టోరీలో ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు పాటలు క్యాచి ఉంటాయి, కానీ అప్పుడు పాటలు అర్థవంతంగా ఉండేది. డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది కదా.

మీరు ఎప్పుడైనా ఒక పాట వింటుంటే ఇది నా కోసం రాసినట్టు ఉంది అని ఫీల్ అయినారా? ఆ ఫీలింగ్ మ్యూజిక్లో బిగ్గెస్ట్ కనెక్షన్. లైరిక్స్ అంటే మాటలు మనకి ఒక అద్దం లాంటిది, మన భావనలను రిఫ్లెక్స్ చేస్తాయి. అండ్ సమ్టైమ్స్ మనం చెప్పలేని మాటలు, చెప్పలేని భావాలను పాటలు చెప్తాయి.

మాటలు మర్చిపోవచ్చు కానీ ఫీలింగ్స్ అయిన లైన్స్ మరచిపోలేం. ఇది మీ స్వరాల వేదిక. మరొక కార్యక్రమం దాకా మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభరాత్రి.